అయ్యప్ప స్వామి అయ్యప్ప అయ్యప్ప శరణం అయ్యప్ప అయ్యప్ప స్వామి అయ్యప్ప అయ్యప్ప శరణం అయ్యప్ప.